0: మరీను మిజానే ఇప్పుకి ఇలిసెస్ మెరులును అమినో ఏ ప్రాబ్లం ఏమని నా రాసి నాకు సీకు పని పెంచుకోవచ్చు సుస్మెర్లిను ఎక్కువ అని లోకు సేమింకేనేమో ఇని అలావులేక సే బతాసు పోతాను అమ్మి తిని సే నాకే ఏ ప్రాబ్లం రేటు అని ఇలా బాబా నాకు నచ్చుకున్నప్పుడు వస్తులు వెరీలు వస్తే మాకు ఉంటాను సో మరి voko vusiku ene mina hi nkarhi loyi ni ku nga mina hi mina a ni mhe ni ti tolovelele swona se hayina ni nge lunghi ni nge lunghi sesimerilina na swipa ni nge lunghi ayeri sesimerilino pukhesa mina
1: 8875942 mina n'wi vakhehisa sweswo mahlweni n'wina vayingiseri va mina va kurhandeka 0608875942 mina na n'wina hi vakhehisa sweswo emahlweni miri swi endlisa ku yini kwalano miri swi endlisa ku yini va ri problem i radio va ku hayi swi nge endli marilini swi nge endli radio yi ta sala na mani miyingiseri wa mina mi le moyeni n'wina
2: Hello,
1: if we kill him in Jane,
2: I've got this long. No one's ever for this something.
1: Ni khensa swinene.
2: Xizona
1: ka tena. Danke 0608875942 miri swi endlisa ku yini kwalano n'wina ka age leyi mi nga ka yona a mi ya swi endlisa ku yini a mi ya tekiwa ra vumbirhi xana ke kumbe mi nga ha teka ra vumbirhi na 0608875942
3: mina ni nge swi koti a ni ya teka hi tiku xambirhi ene ni nge swi koti loko phela ni yenkumulanga a va ku a nga ha ri na nsati ta nkuma laa a va ku a ri na nsati ni nge swi koti mina ni ngo tikhoma ni ngo tikhoma.